0: కలకు విదాళ్వి హమ కషవరం తిమం కలేగ ఫానా ఎకుగా కలేగ ఫాన కెక్కురెవ్వుమక కులదానే నువానే తిమం కలేగ ఫాను నుదన్నవంతోయే.
1: قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من امري عسرا
0: ఎకలేగఫాను విదాళువి తిమం కలేగఫాను హందుమఫులు నెతుం కలేగఫాను కమకన్ నుహద్దవాషే అది తిమం కలేగఫానుగే కంతక దతికమే ఉందగులెన్ నుజెసవాషే.

ఎవరెన్ని దునియవీ హయాతుగా ఎవరింగి అమలత బాతలువే గెల్లిఫావా మీహున్నే అది ఎవరిన్ రంగళ కంత కురాకమం ఎవరింగ్ హీ కురితే.

ఫానేవ్ హమకషవరుం ఫిరిహిన్ దర్యకు లివ్వడాగన్నవాణి ఖమ్గ ఉఫావిర ఖబర్ తిమన్ రస్కలాంగి ఖలేగ్ ఫాన దివమి ఏనాగ నమకీ యహ్యాయ్ మీగ కురింగ్ ఏనాగ నము నంకియే మీహకు తిమన్ రస్కలాంగి నులవమే.

ఎవరెం బునఫూవె ఏ దుల్ కరుణయన్వే హమ కషవరం యూజ్ మౌజూజ్ బాగా మీహున్నకి బిముగా ఫసాద కొంగుళే బయకే ఫహే కలేగ ఫాను తిమమ్మెన్నా ఎవరెన్నా దెమెదుగా హురహెల్లవ్వా దివ్వాంకమ కలేగ ఫాన తిమమ్మెన్ జిజీ ఎద్దెంతోయే.

ఎవరెన్నీ దునియవీ హయాతుగా ఎవరింగ అమల తబ్బాతులువే గెల్లిఫావా మీహున్నే అది ఎవరిన్ రంగళ కంత కురాకమం ఎవరింగ్ హీ కురితే.

ఫానేవ్ హమకషవరుం ఫిర్హిన్ దర్యకు లివ్వడాగన్నవాణి ఖమ్గె ఉఫావిర్ ఖబరు తిమన్ రస్కలాంగి ఖలేగ్ ఫాన దివ్వమే ఏనాగె నమకీ యహ్యాయ్ మీగె కురింగ్ ఏనాగె నమున్ నంకియే మీహకు తిమన్ రస్కలాంగి నులవమే.

0: అస్సలాం అలైకుం. మీరే సలీ అబ్దుల్హిం బద్దల్ కొల్లి ఫజ్ర్ తరి మిసెస్ లాగ్ ప్రోగ్రామ్ కాయకు తీ ఎమ్ హబే ఫుల్న బాజ్వరి రేఖంగా దెము. మీరే ప్రోగ్రామ్ వేసి మల్లుమా దేవుమట్ట కవడామి తిబ్బవి అల్ ఉస్తాజ్ మూసా నిజార్, మూసా అన్వర్, అషేఖ్ ఇబ్రాహిం అహ్మద్, అబ్దుల్ జమీల్, అబ్దుల్ హుసేన్, అది అహ్మద్ అబ్దుల్ కరీం. మీరే ప్రోగ్రామ్ ఫేస్బుక్ ధన్యవాదాలు అల్ ఉస్తాజ్ మూసా నిజార్.
1: అదే మీ షాబ్ ఖాన్ వాహకాడు మిన్న కీత్ కుర్వాన్ అలీగ అది మే రసూలాగే నబవి ఇర్షాదుగే తెరేం వర తఫ్సీలు కాడు మిన్న ఇవో మీ హింగజ్జే మిసాబం గారు అగుడు మిన్న మీ ముళి హాదిసా నూత వాహకై లిబిగన్నవి ఇబ్రత్తహుగ మచ్చ వాహక దక్కాలు ముహిం కమాగుణ ఫెనె. అదే ఎల్మోరి మీ వాహకై నంగోఫవా ఇబ్రత్త కబ్బలారు వర గీనా తెగ్గి ఎబ్రత అగుడు మిన్న లిబేక లివ్వాఫ వివరి ఫైతోగా అది మిగతు ఎమ్మె ఫాళుకం బొడుకు తెగ్గ అగుడు మీ మీ మీ ఇంకోతెం చేయి ఎబ్రత అమాజ్ కుర వాఫవని షైబు ఫాణికి ఏకలేక ఫాణుగ షక్సీయత అగుడు మే నజరంగా బారుగా ఎయి వరం మొడు దాయే అనంత వాహక దిక్కుని తెరియే బస్ మోషన్ తెలియక అవును మీ దండ అవును మీ బిడ్డ కురాయి భారతం. అదే అల్లాహుగ దీన గ్వాలముగా వర ఫషు ఇబారాతం వర హిక్మత్ తెలియకం కురవాఫ హేమ మీ ఇబ్రత్త బేఫోడం లివ్వారుగ ఎమ్ ఇస్కో మీ దిన్నవ నుక్తా ఫాకుఫ మీ దీన గ్వాల దీన గ్వాలముగ మసిక్క కురవ్వ బేఫోడున షాగుఫానుగ మీ హయాతుగ సొఫాదకు వర అఘురి దరుస్తకె లిబిగిన దాని మీ ఎగుతుం దీన గోవాల బయకు నోత మీహకు అల్లాహుగ దీన గోవాల మమసే కుర మీహకు ఏనగ దావత్ కామ్యాబ్ కురుమటక ఏన ఏ దక్క వాహక ఏనగ ఏ బహురువ వ ఖాస దిమాక అమాజ్ కురం జిహేనే కమ ఏ బేఫుడు మిదాడు. అది ఎగుతుం ఏ కందత్త వకి కహల ముహిమ్ కందత్తేగ మచ్చ అమాజ్ కురం జిహేనే కమ ఎగుతుం మీహుం దీన లోబి జిస్సముగె భయ సమాల్కం దేని జనకమ అది దీన మీహుం అన్నాని దీన మీహుం షౌగరివాణి దీన లోబి జస్సం మసేక కొగ్గె అది దీనుగె హిమినే అది ఎగమానికి దీన అమలు నొకొఫికం కావణీనము అల్లాహ్ దీన తబాన్ ఉజికం కావణీనము దిం ఎమీహున్న లివింగ్ హురి అజాబ్తోగె వాహక వెస్ ఎమీహున్న ఫోర్ కొద్దిం జేన అవుడు మిన్న ఎంగేనే మే రసూలా వెస్ అవుడు మిన్న ఫొణువా ఫావా గోత అవుడు బలారు కీర్త కుర్వాను అల్లాహ్ సుబ్హాన వ తాలా వహీ కురవా ఫణి ఇన్న అర్సల్నాక షాహిదన్ వ ముబషిరన్ వ నజీరా ఎహనంద అవుడు మిన్న హే ఖబర్ దివ్వ బేఫుడే గోతుగా అది కియామతుగే అజాబ్ ఇన్జార్ దివ్వ మీ గోతుగా ఎకలేక ఫాణ అవుడు మిన్న హమే ఫణు వ దివ్వ ఫణి ఎహమ మీ గోత అవుడు మింగ అమల్ తబ్బ హట్టన్ జేహన అది మిదనవని షాహిద్ ఫాణుగ అమల్ ఫుడత సూర్య గోత అనిక ఏగ ఇతుర ఎకలేక ఫాను ఇది అవ్వతుగ హురిహా అవగ దిగ్గ మసే కురవి వరబొడ ఎహెం మీహుంగ బుద్ధియ విస్నే కహల మిసాల్ తెజస్సలాగే ఎహెం మీహుంగ షౌగోరికం హోద్దవాగం కుర విస్నాదేవ మసే కురవ మీగ మిసాల్ తాగుడు మిన్న మీ కురిగ ఏకేకి ప్రోగ్రామ్ తో కాగుడు మేము వాణి కియా దేవ కురవాణుగ ఏకేకి సూరత్ తోగ ఆయత్త కొంత వేఫున్న దల్లి గణేష్ దిగి దెంగ్ మీ మిగతుగ మతి ఎకలేక ఫాను అమలు కురవాహ కుత బలారు తఫ్సీల బలారుగా మిదన్నవి కహల ఖాస నుక్తా తఫా కురముగ ఇతుర ఆముకో కురిమతి వెదాని నురంగుడు కందతకు దుర్వగతం అవస్ గోవాలని చేయని కమ అవుడు మిన్న మీ ఎకలేక ఫాను సిరత్వం ఫెన్నగబే అదేగతే ఎమ్మె ముహిమ నుక్తా కమ మీ ఎబే ఫుడు ఫా కురవ్వని మిగతు ఎకలేక ఫాను ఎకలేక ఫాను కోము గమ్మి ఉన్న కండేడి అమరు కుఫావే గోవాలవ్వాఫే ولا تعثوا في الارض مفسدين تباميهم بمغا فساد قرى بهكمغا نواش اد خاصكو وكي كهل كانتتك قرى بهغتوغ ابياميهم وني اگتريغا گولمن انگينه مينكيروما ميكنكمغا